0: పాలికపాల ఇసంచు ఫిలంగి సిద్ధార్థ వైద్యులకే నురాగమ అంచనవి స్వదేశకి ఫిలాసిలిస్టుడ అంచనవి ద్వీక్షలకే ఫిలాసిలిస్టుడ కలగలదే
1: పరవర్తీ జడిబుటి ఉద్యోగ పరవర్తీ జడిబుటి ఉద్యోగ

పిలిచి యుగాతో బయట యాత్రాగారుల ఆధారపడినట్లు నా సవారీ చాలా వరకు ఉన్న యుటి మాత్రం చింత సురక్షిత గంటే చంద్రబాబు గారిగా